ఈరావకు బురు మకమ్మ జానతన సేంగైన మే మన్నను పిజప్పుయ్యా కర ఎన్నో రిలీనోలు.